0: హలో
1: హాడి
0: హలో
1: హాడి రమేష్
0: మీ నడవహాలదియల్లి మగె హూవు పాడదిరలి బాళెంబ బుద్ధియలి
1: ಈ ಬಾಳ ಬುತ್ತಿಯಲ್ಲಿ ಓಕೆ ಸರಿಯಾಗಿ ಗುರುತಿಸಿದ್ದೀರಿ ರಮೇಶ್ ಕರೆ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾದಗಳು
0: ಥ್ಯಾಂಕ್ ಯು

మేల కై ఆ కయ్య గౌడ, మీసె మేల కై ఆ కయ్య గౌడ, నిన్న ఆశ కై గుడతె నోడ, నిన్న ఆశ